మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

ఇంతకే. షోగా బావేరి వాంబే నో ఫరేత కుం పిఎస్ఎం ఏ ఆ ఎఫ్ మెదురుకో డిఎఫ్ఎం 91 మీ పేజ్ మెసేజ్ కురు ముంగెందాని ఎరు మీ కొడు షహు గుళాల్దేన షో నువగర్ టీవీ సింగు మహమే కురియా గెందా ఇరు నువ జహన్ దే మెసేజ్ కొలుముగె ఫుల్సత్ లిబిగెందాని దువగె తారఫ బలాలాని మెదకి మీ 23 ఆగస్ట్ 2026 దిహే రబ్యుల్ అవ్వల్ సాదసతేక 40 అషే హఫ్తాగె హోణి ఇరు దోస్ ఆదిత్య దోస్ కురియా మీదని మీ ఫిష్గె మీద ఆ దోహకి హురి హాయ్ హుం తెన్నెస్ వరం ఉఫావేర్ అది బాజేరి దోహక వేగెన్ నాణక ఉమ్మీద్ని కొరని దోహి ఎకి మౌలూమాత్తక ఏ రాజ్యగ మూసం కురే లఫా కురాగోతవస్ మీ షోగె తెరెంగ్ బలాలాని హమ షోగ బావేరి వాంబేనో ఫరేతక మీ వగుత హుస్కొల్లాని హమ మీ మెసేజ్ కురుమట్టక అది సిఫర్ మెసేజ్ కొలానికి కియాల్దేను మీ గడీగా మీ మీ కురియద్ద రాజన్న షోగా బావేరి వాంబేనో ఫరేతకు పిఎస్ఎంఏ ఆ ఎప్ మెదురుకు డిఎఫ్ఎం 91 మీ పేజ్ మెసేజ్ కురుముంగిందా నేను మీకు గుళాల్దేను ఫిష్ మట్టకవర్ రీత్ లవేంగ్ ఇవ్వాలి ఫర్ బదులు కొల్లాను

0: ఫిరువునుగకి బైన్నె హమకశవరం ఫురెదుముగా హద్దు ఫహన్ అళాఫావా మీహుంగ తెరిం కిబురు వెరియకు కంగా ఏనావి.
1: وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَى عِلْمٍ عَلَى الْعَالَمِينَ
0: అది హమకశ్వరం తిమన్ రస్కలాంగే దెనోడి గతుముగే మతిం ఆలం తొగి మచ్చం ఎవరిం ఖయారు కురవీమే.

ఎవరింగె ఫహతుగావని నరకై అది ఎవరింగ్ హోది ఎచ్చకుం నువత అల్లాహు ఫియవా ఎవరింగ్ ఎహీతెరిం కంగా హిఫి తకెచ్చకుం ఎవరెన్నక ఎవ్వెస్ కమె ఫుద్దయ నుదేనతే అది ఎవరెన్న బొడు వెగింవా అజాబుకుం.

0: వా అలిగద దలీల్ తకకే అది యకీన్ ఖురా బయకవ్వా హిదాయత కాయ్ రహ్మతకే.
1: దివేఎఫ్ఎం దివేహిన్ నాయకు నోదియ ఎకెమ్ మెగాహెర్ట్స్.

తక్కురి మీహు ఈమాం వె సాలిహ్ అమల్ తక్కురి మీహున్నా ఇఫ్ఫద కంగా తిమన్ రస్కలాంగె లవ్వానే కమ అది ఎవరింగె దిరి తిబుమాయ్ మరు హమ హమ వెగిం వా కమ ఎవరింగ్ హీ కురి హియే ఎవరింగ్ కురా హుకుం హా దహా నుబా వెగిం వే.